0: శ్రీరామ పాదమ అమృతవాహిని రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: You will now listen to a composition of Thyagarajaswami, Sri Rama Padama, in Rag Amrita Vahini, set to Aditaal.

0: ఇప్పుడు వినండి బ్రోవ భారమ బహుదారి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: Now listen to a composition of Tyagaraja Swami, Brova Bharama, in Rag Bahudari, set to Aditaal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి శ్రీనివాస్ వీణా వాద్య కచేరీ వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డిఎస్ఆర్ మూర్తి. కార్యక్రమంలో చివరిగా వినండి శంకరి శంకురు చంద్రముఖి సావేరి రాగంలో శ్యామశాస్త్రి కృతి త్రిశ్రగతి ఆదితాళం.
1: యూఆర్ లిసనింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీటైమ్ Indian music. You are listening to a Carnatic classical veena concert by Shri D. Srinivas. He is accompanied by Shri D.S.R. Murthy on mridangam. Shri Srinivas concludes his concert with the composition of Shyama Shastri Shankari Sankuru Chandramukhi in Rag Saveri set to Trishragati Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ డి శ్రీనివాస్ వీణా వాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డిఎస్ఆర్ మూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Karnataka classical veena concert by Shri D. Srinivas. He was accompanied by Shri D.S.R. Murthy on mridangam. This program was contributed by
0: Akashavani
1: Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.

0: ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో సంగీత శిక్షణ వింటారు గురువు డాక్టర్ కె లోకనాథ శర్మ శిష్యుడు శ్రీ సివిపి శాస్త్రి ఈనాటి సంగీత శిక్షణ కార్యక్రమంలో రామ రామ గుణసీమ స్వాతి తిరునాళ్ కీర్తన సింహేంద్ర మధ్యమం రాగం ఆదితాళం
1: నమస్కారం గురువు గారు
2: నమస్కారం రానాయన కూచో ఇవాళ మనం సింహేంద్ర మధ్యమ రాగంలో స్వాతి తిరునాళ్ గారి కీర్తన ఇది సంస్కృతంలో ఉంది ఆదితాళం రెండు కళ చౌకం ఒకసారి సింహేంద్ర మధ్యం ఆరోహణ అవరోహణ పాడతావా గుర్తుందా
1: ఆ పాడతాను
2: ఏది పాడినైనా ప్లెయిన్ నోట్ పాడు

దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, గమకంతో పాడినప్పుడు ఆ స్వరస్థానం ఆ స్వరస్థానంలో ఉండదు, దాని కలరే మారిపోతుంది. పాడదు

0: సో దీనికి వచ్చే స్వరస్థానాలు చెప్పు.
1: షడ్జము, షడ్జము, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, ప్రతిమధ్యమం, పంచమం, శుద్ధదైవతం, కాకలి నిషాదం.
0: ఇది ఎన్నో మేళకర్త తెలుసా?
1: 57వ మేళకర్త గురుగారు.
0: సాహిత్యం చెప్తాను రాసుకో.
1: అలాగే గురుగారు.
0: పల్లవి, రామ రామ
1: రామ రామ
0: గుణసీమ
1: గుణసీమ
0: గుణసీమ
1: గుణసీమ
0: రామ అక్కడ
1: రామ రామ రామ గుణసీమ రామ
0: హృదయాభిరామ
1: హృదయాభిరామ
0: సీతా
1: సీతా
0: రామ రామ గుణసీమ. ఇది పల్లవి. అనుపల్లవి. సోమానన
1: సోమానన
0: ఘనశ్యామ
1: ఘనశ్యామ
0: హేమాంబరారి
1: హేమాంబరారి
0: విరామ
1: విరామ.
0: ఇంతవరకు ఇవాళ ఉండని ముందర పల్లవి చెప్పిస్తాను పాడు.
1: దీనిలో ఏమైనా ప్రాచుర్యం పొందిన కృతులు ఏమైనా ఉంటే ఒకసారి చెప్తారా గురుగారు?
0: పామర జనపాలిని అని ముత్తుస్వామి దీక్షల కీర్తన ఉంటుంది. త్యాగరాజ స్వామివారిది నీదు చరణములే. తర్వాత మన మైసూరు వాసుదేవాచారి కీర్తన నిన్నే నమ్మితునయ్యా. ఈ రాగంలో చాలామంది చాలా కీర్తనలు చేశారు. ఎందుకంటే వినంగానే ఒక విధమైనటువంటి అనుభూతి కలిగేటట్టుగా ఉంటుంది రాగం. స్వరస్థానాలు పాడుతున్నప్పుడే మనకి గోచరించింది కదా ఆ అనుభవం. సరే పల్లవి మొదలెడదామా?

పల్లవి నుంచి, సార్ పాడదాం, నేను ఇదివరకు చెప్పినట్టు కీర్తన యొక్క బేసిక్ స్ట్రక్చర్ మనం చేసుకుని మనసులో పెట్టుకుని ఆ తర్వాత నీ యొక్క మనోధర్మాన్ని అనుసరించి నువ్వు పాడుకోవచ్చు.

0: ఈ కీర్తన బేసిక్ స్ట్రక్చర్ బాగా అర్థమైంది కదా?
1: అర్థమైంది గురుగారు.
0: సో నీ అనుభవాన్ని బట్టి, నీ శారీర ధర్మాన్ని బట్టి ఏ సంగతులు నీకు అనువుగా అనిపిస్తాయో అవన్నీ వేసుకొని పాడొచ్చు.
1: అలాగే గురుగారు. వస్తాయి గురుగారు. నమస్కారం గురుగారు.
2: That was a music lesson by Dr. K. Lokanatha Sarma to the student CVP Sastri. Eswati Tirunal Kriti, Rama Rama Gunasima, Inrag Simhendra Madhyamam, set to Adithal. This program came to you from the studios of All India Radio, Vijayawada. For Ragam, 24/7, anytime, Indian music.
3: Meerintavarku, Sangeetha Sikshana Vinnaru, Rama Rama Gunasima, Swati Tirunal Kirtana, సింహేంద్ర మధ్యమం రాగం ఆదితాళం. గురువు డాక్టర్ కె లోకనాథ శర్మ, శిష్యుడు శ్రీ సివిపి శాస్త్రి. రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ పుదుకోటై ఆర్ రామనాథన్, మృదంగం పై శ్రీ జి రామచంద్రన్. కార్యక్రమంలో ముందుగా వినండి మనసా వాచా కర్మణ, చక్రవాక రాగవర్ణం, ఆదితాళం, స్వీయ రచన.
2: Listen to a Carnatic classical vocal recital by Shri G. Balakrishna Prasad. He is accompanied by Shri Pudukottai R. Ramanathan on violin and Shri G. Ramachandran on mridangam. Shri G. Balakrishna Prasad begins his recital with a varnam of his own in Rag Chakravaka set to Aditala.

0: గణపతి రవతుమాం గౌళరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి మిశ్రచాపు తాళం.
1: నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ శ్రీ మహాగణపతి రవతుమాం ఇన్ రాగ్ గౌళ సెట్ టు మిశ్రచాపు తాళం.

0: ఇప్పుడు వినండి దేవదేవం భజే హిందోళ రాగం ఖండచాపు తాళం అన్నమాచార్య కీర్తన.
1: నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య దేవదేవం భజే ఇన్ రాగ్ హిందోళ సెట్ టు ఖండచాపు తాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గాత్ర కచేరి వింటున్నారు వాతి సహకారం వైలిన్ పై శ్రీ పుదుకోటై ఆర్ రామనాథన్ మృదంగం పై శ్రీ జి రామచంద్రన్ కార్యక్రమంలో చివరిగా వినండి ఎందుకో నీ మనసు కరగదు కళ్యాణి రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఆది తాళం
1: దిస్ ఇస్ Ragam 24/7 DTH anytime Indian music. You are listening to a Carnatic classical vocal recital by Shri G. Balakrishna Prasad. He is accompanied on violin by Shri Pudukottai R. Ramanathan and Shri G. Ramachandran on mridangam. Shri G. Balakrishna Prasad concludes his vocal recital with a composition of Saint Tyagaraja, Yenduko Nee Manasu Karagadu in Rag Kalyani set to Adital.